సకిత సకిత ధిమి నాట్యం సకిత సకిత ధిమి లాస్యం నమక శమయ సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర